0: నుమలాగే పౌల్ వినాశకరమైన నినవా దన్నే సర్పయంగే అంధకారాన్న పాగన్న ఏ అశుద్ధ ఆత్మ వల్ల బలే పాగన్న
1: వేలే కబాకతి